0: So once again, my dear Ignatius, my dear brothers and sisters, greetings to you all in the name of our Lord and Savior, Jesus Christ. And good evening, good morning, and good afternoon to dear brothers and sisters in Christ. And a very warm welcome to Ignite Radio Broadcast. So it's a joy and a privilege to spend time together studying the Word of God. Yes, so, you know, many of us today, they have their own chores and they have many things to do there in our in their lives. But you choose this time to study together the Word of God. It's a really great, great privilege. So my dear Ignatius, my dear brothers and sisters, wherever you are listening from today, whether you are at home or traveling or working or resting or listening with your family, we welcome you in the precious name of our Lord and Savior Jesus Christ. So here, our purpose here at Ignite Radio is very, very simple. Very simple. To open the Bible, to listen to the God's word, and to examine our lives, and to encourage one another to remain faithful to Christ. So that's why in Romans chapter 10 verse 17 says, so then faith cometh by hearing, and hearing by the word of God. So tonight, let us not simply listen to a sermon. Just let's listen to God's words. So my dear Ignatius, my dear brothers and sisters, let us ask ourselves, what does Jesus expect from his church? Does Jesus know what is happening inside the congregation? Or, does Jesus know when a church is becoming spiritually weak? Or does Jesus know when false teaching enters the church? Does Jesus know the difference between those who are faithful and those who are unfaithful? And most importantly, my dear Ignatius, my dear brothers and sisters, where do I stand before Jesus? Where do I stand before Jesus? So today we are going to learn and see the church at Thyatira. The church at Thyatira. So we're going to read the simple the scripture reading from the Revelation chapter 2, from first verse to last verse. And the central thought throughout our lesson is Jesus knows his church. Jesus knows what is happening in his church. And Jesus knows the faithful. And Jesus knows the unfaithful. So our lesson is around this verse and this topic. So please, my dear Ignatius, my dear brothers and sisters, please open up your Bibles and read along with us. And please open your heart and welcome the Word of God, because God is speaking with you, and God wants to speak with you, and He is knocking your heart. You just want to open the door of your heart, and you have to welcome Him. So my dear Ignatius, really, really, what a wonderful and a joyful life we had, because God is loving us, and God is giving all the God wants to give everything to you. God has the blessings are a lot of blessings are there in God, there in with God, and you just want to come near to Him. So my dear Ignatius, my dear brothers and sisters, as we said, so let's before we begin our lesson, let's read the complete chapter that will help us understand the message of Christ to the churches. And I would like us to read Revelation chapter 2. So chapter 2, and we'll see this chapter contains the message of Jesus to the four congregations where it had Ephesus and Smyrna and Pergamos and Thyatira. So as we read, listen carefully for something that appears repeatedly, which says, which Jesus says, I know their work. I know their work. So please open up your Bibles and read. Let us read the Revelation chapter 2. I am reading from the New King James Version Bible, and please read along with me. To the angels of the church of Ephesus write, these things says he who holds the seven star in his right hand, who walks in the midst of the seven golden lampstands. I know your works, your labor, your patience, and that you cannot bear those who are evil. And you have tested those who say they are apostles and are not, and have found them liars. And you have preserved and have made patience and have labored and have labored. I know your works, your labor, your patience, and that you cannot bear those who are evil. And you have tested those who say these apostles and are not, and have not found them. And you have preserved and have patience and have labored for my name's sake and have not become weary. Nevertheless, I have this against you, that you have left your first love. Remember, therefore, from where you have fallen, repent and do the first works, or else I will come to you quickly and remove your lampstand from its place unless you repent. But this you have, that you hate the deeds of the Nicolaitans, which I also hate. He who has an ear, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will give to eat from the tree of life, which is in the midst of the paradise of God. And to the angels of the church in Smyrna write, these things says the first and the last, who was dead and came to life. I know your works, tribulations and poverty, but you are rich. And I know the blasphemy of those who say they are Jews and are not, but are a synagogue of Satan. Do not fear any of those things which you are about to suffer. Indeed, the devil is about to throw some of you into prison, that you may be tested, and you will have tribulation 10 days. Be faithful until death, and I will give you the crown of life. He who has an ear, let him hear what the Spirit says to churches. He who overcomes shall not be hurt by the second death. And to the angel of the church in Pergamos write, these things says he who has the sharp two-edged sword, I know your works, and where you dwell, where Satan's throne is, and you hold fast to my name, and did not deny my faith even in the days in which Antipas was my faithful martyr, who was killed among you, where Satan dwells. But I have few things against you, because you have there those who hold the doctrine of Balaam, who taught Balak to put stumbling block before the children of Israel, to eat things sacrificed to idols, and to commit sexual immorality. Thus, you also have those who hold the doctrine of Nicolaitans, which thing I hate. Repent, or else I will come to you quickly and will fight against them with the sword of my mouth. He who has an ear, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will give some of the hidden manna to eat. I will give him a white stone, and on the stone a new name written, which no one knows except him who receives it. And to the angel of the church in Thyatira write, these things says to the Son of God, who has eyes like a flame of fire and his feet like a fine brass. I know your works, love, service, faith, and your patience. And as for your works, the last are more than the first. Nevertheless, I have a few things against you, because you allow the woman Jezebel, who calls herself a prophetess, to teach and seduce my servants to commit sexual immorality and eat things sacrificed to idols. And I gave her time to repent of her sexual immorality, and she did not repent. Indeed, I will cast her into sickbed, and those who commit adultery with her into great tribulation, unless they repent of their deeds. I will kill her children with death, and all the churches shall know that I am he who searches the minds and heart. And I will give you, and I will give to each one of you according to your works. Now to you I say, and to the rest in Thyatira, as many as do not have this doctrine, who have not known the depths of Satan, as they say, I will put on you no other burden, but hold fast what you have till I come. And he who overcomes and keeps my works until the end, to him I will give power over the nation. He shall rule them with a rod of iron. They shall be dashed to pieces like the potter's vessels, as I also have received from my Father, and I will give him the morning star. He who has an ear, let him hear what the Spirit says to the churches. My dear Ignatius, my dear brothers and sisters, here in the first chapter of Revelation, John introduced his reasoning of writing a direct command from Jesus Christ. He was instructed to record Jesus' words aimed at each of seven churches in Asia Minor, and to faithfully record them. Each church is given a unique description of Jesus, a command and a promise. Six of the churches are given specific prize, one is not. Five are given direct criticism, two are not. This chapter contains Christ's words to four of the seven: Ephesus, Myrna, Pergam, and Thyatira. So here, if we read chapter 3 also, we will complete the series of the message. So here, the church in Ephesus is commanded for hard work and for weeding out false prophet and despite persecution. They are also praised for opposing the teachings of particular sect, the Nicolaitans. Not much is known about this group. Some scholars believe they held to doctrine of immorality, other that they felt that church leaders ought to rule over the laity. At the same time, the Ephesian church is criticized for being loveless. Their efforts are good, but they are slipping into coneless and religious things, and rather than the Christian love. So, and coming to Myrna's church, suffered under especially brutal persecution. According to Jesus' words in this message, the experience is going to become worse before it gets better. A significant challenge for this congregation is a group of hostile Jewish leaders, referred to here as the synagogues of Satan. So Myrna is praised for holding fast despite this hardship. This is one of only two churches which Jesus does not criticize in some way in his messages. So the name of the city, Pergamum is related to terms used for marriage. Coincidentally, Jesus' criticism of this church focused on their inappropriate connections to false teachings such as those of Balaam and the Nicolaitans. So they are praised for resisting persecution, holding their faith even when under threat. So their situation was certainly dire, as Jesus refers to their location as where Saturn dwells. So here, my dear Ignatius, Thyatira was a city deeply involved in worship of Apollo, a pagan deity of the sun and a child of Zeus. In this passage, Jesus is described in terms deliberately overshadowing Apollo's status and glory. This church is recommended for their ever-growing participation in good works. So, however, they are strongly rebuked for tolerating sexual temptation and idolatry as promoted by a particular woman. So this person is identified as Jezebel, which might be reference to the Old Testament queen of the same name. Since she refused to repent of sin, Jesus promises to bring the fierce judgment on her and her followers. So here, my dear brothers, my dear brothers and sisters, notice that here Jesus repeatedly says, I know your works, I know thy works. Jesus knows. My dear brothers, my dear brothers and sisters, we don't want to, we don't want to be feel inside. God is not knowing about my situation. I am in a wrong situation. I am suffering a lot. No, he knows. He knows the problems. He knows the struggle. He knows the faithfulness. He knows the compromise. He knows the false teaching. He knows the heart of his people. And that brings us directly to our lesson. So, my dear Ignatius, my dear brothers and sisters, the book of Revelation was written to reveal God's message concerning his people and his ultimate victory. If you read chapter 1, 2, and 3, Jesus spoke directly to seven congregations in Asia. These was real congregations in real cities. They faced different circumstances. They had different strengths. They had different weakness. And Jesus addressed each congregation according to its spiritual conditions. So today, we are going to see one of those congregations was the church at Thyatira. Thyatira was also connected with the woman we read about in Acts 16. Her name was Lydia. So let's read Acts chapter 16 verse 14. Acts chapter 16 verse 14. Now, a certain woman named Lydia heard us. She was a seller of purple from the city of Thyatira who worshipped God. The Lord opened her heart to heed the things spoken. So here, we see normally when entering a new city, Paul attends the local synagogues and waits for an opportunity to speak. So he explained how Jesus of Nazareth fulfilled the messianic prophecies of the Old Testament, how he died and rose again for the forgiveness of sins. Some of the Jews and God-worshipping Gentiles accept his claim while others did not. So, Philippi, however, does not seem to have the requisite 10 Jews needed to maintain a synagogue. All it has is a group of women who worship the Jewish God and meet on the Sabbath at the river to pray. So, here, one of this is Lydia. She's from Thyatira, which is of Asia continent. So, the Asia mentioned here is not the modern continent, but a large prominence which takes up the Western thought of modern day as a Asia Minor. So Thyatira is one of the seven churches mentioned in Revelation. So Jesus warns them against a woman in their congregation who entices member into a mystery sex cult. Although he also recognized a good number in the church follows him well. So We don't know if Lydia returned to Thyatira and is a part of this church. If she is, she's almost certainly not the idolatrous woman. So here, we can also see the Lydia sells purple goods. So native to her, this sticks infer she's wealthy. She soon invites Paul, Silas, Timothy, and Luke to stay in her home, which proves she is also generous. So the church that starts with Lydia and her household continues that generous tradition, supporting Paul in his ministry to Thessalonica. So here, we can see that Lydia became a Christian when Paul preached the gospel. So Thyatira was not nearly a name on a map, and there were Christians there. There was a congregation there. There was faithful people also there. So, but there was also a serious spiritual problem. So, my dear Ignatius, my dear brothers and sisters, imagine Jesus writing a letter to our congregation today. Jesus writing this congregation to Sivasi Hyderabad, Sivasi Surrey. Imagine Sivasi Ongole, Sivasi Tamil Nadu, Sivasi Kerala, Sivasi Kannada, Sivasi all the churches of Christ at India, and to all the congregations. It was not written to not to the preachers, not to the elders, not the members. Just imagine that Jesus himself wrote, is writing a letter to our congregation today. What do you think? What would Jesus say? What would he say? So, my dear Ignatius, my dear brothers and sisters, here he would say, I know the works. And would those works please him? Would he say, I know your love? And would our love be genuine? Would he say, I know your faith? And would our faith be strong? Would he say, I know your patience, and would we continue serving despite difficulties? Or would he say, you are tolerating things that I cannot tolerate? So that is the seriousness of the message to Thyatira. That is the seriousness of this message. So let's bring this lesson into our present situation. Let's bring every congregation today faces challenges. Okay, some congregations struggle because some members become indifferent. Some struggle because people stop attending regularly. Some struggle because Christians became more interested in worldly activities than spiritual services. Some struggle because members refuse to forgive one another. Some struggle because of division. Or some struggle because false teaching enters through preaching, books, or social media, videos, Bible studies, or influential individuals. And sometimes the most dangerous problem is not that a false teaching exists. The more serious problem is the congregation begins to tolerate it. So, my dear Ignatius, my dear brothers and sisters, there is difference between loving a person and accepting a false doctrine. There is a huge difference. If we must love people. We must love people. We must also love the truth. We must also love the truth. Jesus said we have to love the person. So, it doesn't mean that we don't want to accept all the false he's saying. So that's why John chapter 8 verse 32 says, you and ye shall know the truth, and truth shall make you free. My dear Ignatius, my dear brothers and sisters, the church cannot exchange truth for popularity. The church cannot exchange biblical teachings for entertainment. The church cannot exchange holiness for cultural acceptance. And Christian cannot say, everybody believes it, so it must be acceptable. No. Not at all. So everybody believes, so it must not be acceptable. Our standard is not society. Our standard is not public opinion. Our standard is not what is popular on YouTube or social media. Our standard is the word of God. Amen. If someone say, oh, he's popular, he has 10 million views or 10 million followers. So whatever it says, we have to believe it. So it must be acceptable. No. God says, we want to love one another and so I love him. So I will accept whatever he says. No. What is our standard? So our standard is not society. What our society says, it's not our public, it's not our public opinion. It's not on YouTube or Instagram or Facebook. Our standard is the word of God. So you open the Bible and see what he is saying is true or false. That's why John chapter 8 verse 32 clearly says, truth shall make you free. You should know the truth. If you don't know the truth, then there is the biggest problem and then there is the biggest consequence. My dear Ignatius, my dear brothers and sisters, we must know the truth. We must know the truth. So here we know, Jesus knows the current state of the congregations. Jesus knows the current state of the congregations, how congregations are doing, so what is true doctrine, where is the false teaching, and how the congregation members are there, these congregation members are faithful or not, or this congregation is doing right things which are there in the New Testament or not. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be faithful. You know, many congregations are suffering right now. In India, if you see, many congregations are suffering. So, my dear Ignatius, my dear brothers and sisters, what is our standard? So, what is our standard? So, we have to discuss ourselves and we have to about the current situation. So how is our congregation? Is our congregation is doing good, great, or it's abide by the New Testament laws or not? And are we into the true? Are we following the true doctrine? Or are we into the true congregation or not? You know, we have to self-examine once. So, my dear Ignatius, my dear brothers and sisters, so please, whenever a person comes to you and he is teaching something about Bible and you just not simply, please don't accept it. Whatever he says, open your Bible and examine whether these things which the person is saying is there in the Bible or not. You have to examine. That's if you don't know the truth, my dear Ignatius, there is a big problem we need to face. There is the biggest problem we need to face. So I request and I suggest, so please go through the Bible and read the Bible every day and you know, so that you will know the truth.
1: చీరవచనం ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. నేను మీ జాక్ విలియమ్స్, సౌత్ సైడ్ హైదరాబాద్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి ఇగ్నిటరీ ఇండియా ద్వారా ఈ యొక్క ప్రసంగాన్ని మీకు అందించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రియమైన ఇగ్నిట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో దేవుని యొక్క ప్రేమని, ఆయన యొక్క కనికరాన్ని మనం పొంది ఉన్నాము. మనము ఈ భూమి మీద జీవించి ఉన్నాము. ఒక దినము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంటే అది ఆయన కృపయే. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారమున, ఈ యొక్క సండే, లార్డ్స్ డే రోజు మనము దేవుని యొక్క మాటలను తెలుసుకోవడానికి మనము ముందుకు వెళ్దాం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుండి, ఆయన యొక్క మాటలు మనం వింటున్నప్పటి నుండి కొన్ని కొన్ని సమయాల్లో మన యొక్క విశ్వాసము అనేది తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క కొన్ని కొన్ని సార్లు సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదుమా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఒకసారి చేరువచన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీ యొక్క సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని దేవునికి అందించినందుకు మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. కాబట్టి ఎంత సంతోషంగా ఉంది మనం అందరము కలుసుకొని దేవుని యొక్క మాటలని మనమందరం కలుసుకొని ఈ సమయంలో ధ్యానించుకోవడంలో, అలాగే దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడంలో మనము ముందున్నాము. మీరు ఎక్కడి నుంచి అయితే వింటున్నారు మాకైతే తెలియదు, కానివ్వండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నప్పటికీ, లేదా బయటకి ప్రయాణిస్తున్నప్పటికీ, లేదా మీ యొక్క వర్క్లో ఉన్నప్పటికీ, లేకపోతే మీరు ఇంట్లో కొంత సమయము సేద తెచ్చుకున్నప్పటికీ, లేకపోతే మీ యొక్క కుటుంబంతో కలిసి ఈ యొక్క దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ, ఎక్కడ నుంచి వింటున్నప్పటికీ అయినా కూడా, మేమందరం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము దేవుని యొక్క పరిశుద్ధమైన నామం ద్వారా. మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తుంది. ప్రేమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా మేము దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సువార్తని వెదజల్లడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాము. కాబట్టి మా యొక్క ముఖ్య అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వినాలి, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. అలాగే మేమందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ఒకరితో ఒకరము, ఒకరికి ఒకరము ఎంకరేజ్మెంట్ లాగా ఎంకరేజ్ చేసుకుంటూ మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అందుకే అంటాడు రోమీ రాసిన పత్రిక 17వ వచనం చూసుకుంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును అని. కాబట్టి ఈరోజు మనము కేవలం ఇక్కడ ఏదో నేనేదో చెప్పటము, లేకపోతే మనం ఏదో వింటము కాదు, కానివ్వండి, దేవుని యొక్క మాటని విశ్వాసంగా వినడానికి వచ్చాం. కాబట్టి ఈ యొక్క అంశాలకు వెళ్ళే ముందు మొదటగా మనకి మనము కొన్ని ప్రశ్నలు వేసుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సంఘం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘంలో జరిగే అన్ని విషయాలు తెలుస్తాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘము ఆత్మీకంగా కృంగిపోతున్నామన్న విషయము తెలుసా? లేదంటే మన యొక్క సంఘములో ఈ యొక్క అబద్ధ బోధ, లేకపోతే ఆ యొక్క అబద్ధ బోధ ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి విశ్వాసులెవరో, అవిశ్వాసులెవరో తెలుస్తుందా? మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, నేను ఈ సువార్త విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి లెక్క అప్పచెప్పవలసిన వాడిగా ఉన్నానా లేదా అనే విషయాన్ని మనము తెలియజేసుకుంటున్నాం. ఇక మనం చూసుకున్నట్లయితే, తైతర సంఘం నుంచి మనము చూసుకున్నాము. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలా వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీకు ఇష్టమును నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకి తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతువు అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని అడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులై ఉన్న జీవవృక్ష ఫలములను భుజింప నిత్యము. స్మరణలో ఉన్న సంగపు దూతను ఇలాగూ వ్రాయము, మొదటివాడును కడపాటివాడనై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివై తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. మీరు శోధింపబడినట్లు అపవాది మీలు కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియూ చెందడు. పెర్గములో ఉన్న సంగము దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపి అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టుకుని నా యందలి విశ్వాసమును విసర్జింపవల్లని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును జారత్వం చేయనట్లును ఇస్రాయేళ్లకు ఉరి అడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు, అటువలే నికోలాయతులు బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందు, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వారితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింప నిత్తును, మరియు అతనికి తెల్లారనిత్తును. ఆ రాతి మీద చెక్కబడి నా ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. తుయతరలో ఉన్న సంగపు దూత ఇలాగూ వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిపోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు మాట సంగతులేమనగా, నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలను మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యజ్బేలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జార్తం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితును గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరంగములను హృదయములను ప్రవేశించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనుము. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయితరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింప సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పున్నది ఏమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నది. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాణి పాత్ర వలె పాల్గొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పున మాట చెబుగలవాడు వినుగాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యొక్క చదివిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నేర్చుకుపోయే అంశము తుయితర యొక్క సంఘం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకునిపోతున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 18, 19, 20 నుంచి 29 వచనాల వరకు మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మొదటగా 4 సంఘములు ఉన్నాయి. 1 ఎఫ్ఎస్సి, స్మరణ, పెర్గ, అలాగే తుయితర. కాబట్టి ఈ యొక్క 4 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరేం చేతో నేను ఎరుగును, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఎరుగును అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క చదివిన వాక్యం మనం గమనించుకున్నట్లయితే మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఏం చేస్తున్నామో తెలుసు. మనం ఏం పనులు చేస్తున్నాము, మనకి ఎటువంటి బాధలు ఉన్నాయి, అలాగే మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాము.